దశరథని కేవరా సుతనాదనినోతా అసురేతాటకీయ సంహరి సీదనినోతా శిశిముఖి సీతేగే వలిదనిందేను తా మగళి కేవరనాగి వలిదనిందేను ఆహా.